0: గజసి పెద జోసి
1: పౌడి సాహిబ్ హోయ దయాల్ కృపా కరతా సాయ కర క్రైసి సో సే ఉస యాత్రే సుఖ మనాయసి హుకమ మనే హమె ప్రమాణ తక స్మికా మెల్ పైసి స్మి పావే సుకరే వంతుల సుఖ పైసి తా దర్గే పెంద జైసి తా దర్గే పెంద